0: రేస నిధ ని స ప ప ప స స స ని ద ప మ ప ద
1: గ రే స గ రే స రే స ని ద ని స స ప ప ప స స స ని ద ప మ ప ద
0: ని ని ద ని ద ప మ త ద ప ద ప మ గ మ ప మ ప మ గ రే రే రే స రే స ని ద
1: ని ని ద ని ద ప మ ద ద ప ద ప మ గ మ ప మ ప మ గ రే రే
0: ని స రి స రి స రి ని స ని ని మ ప ద ప త ప ద ప ప మ మ ని స రి స రి స రి ని స